ఈ భక్తిగీత సహా ఈటీ ససాల భక్తిగీతల కార్యక్రమ నైవేద్య ఆకాశవాణి కేందుచార్ ସମୟ ସକାଳ 6:35 ହେବାକୁ ଯାଉଛି। ପରବର୍ତ୍ତୀ କାର୍ଯ୍ୟକ୍ରମ ଅନୁଚିନ୍ତା ରିଲେ କରି ପ୍ରଚାର କରୁଛୁ ଆକାଶବାଣୀ କଟକ କେନ୍ଦ୍ରରୁ।